0: అమ్మకు అమ్మ తాతరు అలిగావే
1: రసీమి అలి అయినకొట తమా మగిం గహల తీయన్ని తాతడ ఇటు పాసే అమ్మ హోయాండి మీ ఒకరండి అనుకోట ఎప్పుడమ్మా పాస్ తమా మంగి బలండి కీలా ఇంకొట మీ గహల హిటియా ఇటు పాసే మీడిలా ఇండియా ఏ ఇందా మీ ఎలియట బయనకొట బలాగిన బలాగిన దిపెత్త బలాగిన ఎండే